శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవః సూర్యః శక్తి ఆ

సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరాకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశ

ఆరాధ్యా కులేశ్వరి కుల సంరక్షణి మాతా కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీ కుల పూజయా కులాంబా కుల రక్షిణి వేద మాతా లోక మాతా హితైషిణి ఆది గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వ బంధ్యాం మహాఘోరాం త్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవీ త్వం పరమేశ్వరి భక్తానుగ్రహకారిణి త్వం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం చిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజ గౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వద్వత్సలోహం ఆద్యే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠే తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని.

శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందో శ్రీ విచిత్రవీర హనుమాన్ దైవత మమావీష్ట సిద్ధ్యర్థి బాలమంత్ర జపే వినియోగా తదకరణ్యాసః ఓం రాం అముష్టాభ్యాం నమః ఓం రీం తర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం ఆమిభ్యాం నమః ఓం కనికాం నమః ఓం రః కరతర్ ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రూం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వషట ఓం రాహాయ వషట.

అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రీత గ్రహ విశాఖ గ్రహ శాకిని గ్రహ దాకిని గ్రహ దీని గ్రహ దాని గ్రహ వనేరే నీ బట్టవి నీ

ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవః సూర్యం శక్తి ఆది

పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్ర సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్ర

శ్రీ విచిత్ర వీర హనుమన్మాలామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమాభీష్ట సిద్ధ్యర్థి మాలామంత్ర జపే వినియోగాః తదకరణ్యాసః ఓం రాం అముష్టాభ్యాం నమః ఓం రీం కర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం హామిభ్యాం నమః ఓం కనికాం నమః ఓం రః కరతర్ణ ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రూం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వషట ఓం రాహాయ వట తత ధ్యానం వామేకరే వైరవహం మహంతం శైలం పరిశృంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణవర్ణం ంజనీకారాభాజ్యులత్తాపవ్రదేహాయ అంజనీ గర్వసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ విశాఖ గ్రహ శాకిని గ్రహ రాకిని గ్రహ దేవాకిని గ్రహ దామిని గ్రహ.